0: బుద్ధులు, అరే ప్రొఫెసర్ గౌచి రామనామ
1: రామనామ
0: మథురాతి విలోమేన మధ్యమాఖ్యర వర్జిత జన్ముఖే ద్వయక్షర నాస్తి తన్ముఖే మధ్యమాఖ్యర.
1: కొండ హల యార అర్థ
0: మథురాతి విలోమేన, మథురాకు విలోమ కొడదలే హల్లా కొన్నా రాథుమ
1: మథురా రాథుమ
0: మధ్యమాఖ్యర వర్జిత రాథుమ బోలి తిని అక్షరులు మధ్య అక్షర తూ